వాయించలే నచ్చని గోరపేరహల ఆయన పేరును సేరు ఉడిడరావా చట్టై పాయ వేఖ్యా లోక హసే కర జాయ్ రోటియాں కారణ పూరే తాల ఆప చాడే ధరతీ నాల గావన గోపియాں గావన కాన గావన సీతా రాజే రామ నిర్పో నిరంకార సచ నామ జాకా కియా సగల జహాన్